0: ఎంట్రీ కన్నల ముందటి
1: ఎమర్జెన్సీ సార్.
2: ఇక్కడ ఏ కుర్రోడిని అడిగినా